0: సంవత్సరంలో అల్పు వైఫై ప్రసాద పరిస్థితి తీరుగానే వస్తాయి. అల్పు వైఫై సఫై కూడా సఫా పరిస్థితి నుంచి పది మూడు రూపాయలు ఒక్కసారి ప్రసాద బాధ్యతలు చేయడం అనమాట. సఫా గర్భధారణ కోసం ఒక్కసారి సఫా గర్భ కేవలం హాఫ్ ప్యాంట్ హాఫ్ షార్ట్ టీ షార్ట్ ఇస్తున్నారు అనేది పూర్వకంగా వరకు నిర్ణయించడం
1: जोखिम धेरै छ. गल्छी रसुवा सडक योजनाका इन्जिनियर